ఆత్మ చాలు రాష్ట్రాన్ని ఆప్తి ఐగుపవచ్చు నేను బుగ్గం మనే పడు